0: గురించి మాస్టర్ పిల్లని చూపు. అస్సలాము అలైకుం.
1: అర్మాన్ ద సవాబైన.

గురించి మాస్టర్ పిల్లని చూపించి. అస్సలాము అలైకుం. అర్మాన్ సవాబైనా.